తిన నాకు సింధు పోతే దుయ్ కో దాగో చురావు, తిన నాకు సింధు పోతే దుయ్ కో దాగో చురావు, స్వయంవర గర్ని ఔంఠీ లేచు.